0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్ల
0: గారే గారే
1: సూరకి దరది సూర్ ఎన్నాయదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలది.